చొలి అయ్యప్పన్న మాన్న అయ్యప్పని చుట్టూ కాక కొత్తి కాడలిట్టు ముంగా పుల్లరు ఎడుతూ తట్ట పుల్లరు తట్ట.